అర్జున దానుడు కర్ణుని లోకుడు హనుమల్లే ధైర్యుడు రావణే ధర్ముడు విభీషణే హో విల్లుడు అర్జునే.